ఏ గరి కనా హే రామ హే రామ హే రామ పాచా పాండవ భాయరు కే భయ భనె దేఖి ఉతాపకి పరమాత్మా 36 వర్ష పచారి రాజ్య నిలే 36 వర్ష పచారి యాదవహరు జో విప్రాకాశ పాలే సారా చీ భయ ప్రభాస రామా దేఖె జసై కృష్ణాలే देखमाने मनमा कुल छिए भयो जानु पर्यो लौ भनी स्वर्गारोहण होइ भविष्यनु पनि भयो दाजै बलराम पनि नारायण।

ధర్మ కుమార కైసర్య శ్రీ బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలే పని కృతి ఉజ్వల సుత సైత